0: కంచాను తిని హిడిని పిక్కర్ తీసుదు తిని హిడిని పిక్కర్ తీసుదు
1: మో రాజా హుచు తిమీ పని తిను రాని ఉనే చకి ఖాండు చుట్టే కహాని బనౌలా పిసే స్వామి కరి కరి విసై దిని కస్తు తిమ్రు పాని
0: అబ నచాఉ న పర పర జాని జాని
1: మన నచిక ఔటా కిన హుచ పాని పాని వైస థాంక్ కిత జాచ అబ సోహనే పోహో కి మన మిల సాతి మల రోజ్ నే పోహో కి
2: निकट माता दी बहिनी, विकट माता दी बहिनी, यो रेडियो दीदी बहिनी।